శ్రీకృష్ణ సోమస్ ఓం ప్రజాపతాయ నమో శ్రీ విష్ణు బాలాయ బ్రాహ్మణాయ నమో.